చిత్రం సంజు, సంగీతం రొహాన్, రచన పునీత్ శర్మ, ఆలాపనం సోను నిగమ్, సునిధి చౌహాన్.

చిత్రం మోహినియాట్టం. రచన శ్రీకుమారన్ తంబి. సంగీతం జి దేవరాజన్. ఆలాపనం కెజే యేసుదాస్.